0: You have heard to Ganesha Stuti on devotional music program on Ragam 24/7 Anytime Indian Music. This program came to you from the studios of All India Radio, Vijayawada.
1: మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో గణేశ స్తుతి విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీ కంచే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో త్యాగరాజస్వామి కృతులు వింటారు. నిర్వహణ శ్రీ డి శేషాచారి.
4: Listen to compositions of Saint Thyagaraja conducted by Shri D. Seshachari.
3: Karyakramamlo munduga vinandi Meluko Dayanidhe Saurashtra Ragam Rupakatalam.
4: The Carnatic Vocal Ensemble begins with a composition in rag Saurashtra, Meluko Dayanidhe, set to Rupakatalam.

0: ఇప్పుడు వినండి ఏ పనికో జన్మించి తినని అసావేరి రాగం ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ అసావేరి. ఏ పనికో జన్మించి తినని, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఇది సమయమురా ఛాయానట రాగం ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఇది సమయమురా, అ కాంపోజిషన్ ఇన్ రా ఛాయానట సెట్ టు ఆదిత.

0: ఇప్పుడు వినండి దయజూచుటకిది వేళ గానవారిధి రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ గానవారిధి దయజూచుటకిది వేళ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి రక్షింపవే మాయామాళగౌళరాగం ఖండచాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ మాయామాళవగౌళ రక్షింపవే సెట్ టు ఖండచాపుతాళం.

0: ఇప్పుడు వినండి నీ బలమా ఆనంద భైరవి రాగం ఆదితాళం.
1: లిసన్ టు నీ బలమా, అ కంపోజిషన్ ఇన్ రాగ్ ఆనంద భైరవి, సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధ్యానమే వరమైన ధన్యాసి రాగం ఆదితాళం.
1: Continuing the Carnatic vocal ensemble, you will now listen to a composition in Rag Dhanyasi, Dhyaname Varamaina, set to Aditaal.

0: ఇప్పుడు వినండి కారుబారు మురారి రాగం ఆదితాళం.
1: నౌ లిసన్ టు కారుబారు, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ ముఖారి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు సామికి సరి చెప్ప జాల బేగడ రాగం రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ బేగడ. సామికి సరి చెప్ప జాల సెట్ టు రూపక తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పాహి రామదూత షడ్విధ మార్గిణి రాగం ఉపక తాళం.
1: ది కర్ణాటక వోకల్ ఎన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ అ కాంపోజిషన్ ఇన్ రాగ్ షడ్విధ మార్గిణి పాహి రామదూత సెట్ టు రూపక్ తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు త్యాగరాజస్వామి కృతులు విన్నారు. నిర్వహణ శ్రీ డి శేషాచారి.
1: యు ఆర్ లిస్నింగ్ టు కాంపోజిషన్స్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ, కండక్టెడ్ బై శ్రీ డి శేషాచారి.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.